బుకింగ్ తప్పేర్కే ఓర్కిన్ క్యూఆర్ కోడ్ ఆధారి టోకన్ దొరికిత తన పేర్కే ఆధార్ ఇసాబ్తే ఓర్కిన్ ఖత్ దొరికిత జిల్లా ఖనిజ్ న్యాస్ డిఎంఎఫ్ ఇసాబ్తే దంతేవాడా తా గీదం వికాస్ కాంత 24 కిసాన్ లోడ్కిన్ పవర్ టిలర్ తూసి తోడు జిల్లా పంచాయత్ అధ్యక్ష